కొత్త మళ్ళీ అప్పుడే మతక్ కరణ పుల్వాం సునీల్ పెరేరాగే జనప్రియ ఉన్న గీత సునీల్ పెరేరా అపాత్ర నొసిటియా అప్పట పుల్వాం సునీల్ పెరేరాగే గీత వల్ట సమాన్ దెన్న ఏ వగేమ కొత్త మళ్ళీ గీత ఇతామత్మ జనప్రియ ఉన్న గీత ఓ గాయన కల గీత అతరిం ఏ వగేమ తమ ఓగే జీవితే గన ఇతామత్ కెటిం కేనన ఓ శ్రీలంకావట హిటియ హొందమ గాయకే మిట్ Kottamalli, erinnern wir uns an Sunil Pereira, eine Legende, deren Stimme und Energie Sri Lankas Musikszene geprägt haben. Auch wenn er nicht mehr unter uns ist, leben seine Lieder weiter und bringen uns immer wieder zum Lächeln. Hier ist die Gypsies mit Kottamalli, das Lied.